పరమ సుఖదం కేవలం జ్ఞానమూర ద్వందాతీతం గగన సదృశ్యం తస్మస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వదిశాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం. అదక్పురీ జీ మహాదేవ కీ, దేవాది దేవ్ శివ స్వరూప్ దేవపురి జీ మహాదేవ కీ, ఆరాధ్య భగవాన్ శ్రీ దీప్ నారాయణ మహాప్రభు జీ కీ, ఆరాధ్య సద్గురుదేవ్ హిందూ ధర్మ సమ్రాట్ శ్రీ స్వామి మాధవానందపురి జీ మహారాజ్ కీ, సనాతన ధర్మ కీ, భక్త ఔర్ భగవాన్ కీ జయ. ఆరాధ్య గురుదేవ్ కి సభీ పరమ భక్త ధర్మ ప్రేమీ సజ్జనో, ఆజ్ కా దిన్ బడా హీ శుభ దిన్ హై, గురు పూర్ణిమ కా పర్వ